పథిరక్షయ ఐలభృతా ఐలభృతా పథిరక్షయ పథిరక్షయ ఐలభృతా యవ్యుధో యవ్యుధ ఐలభృతా పథిరక్షయ.

సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవ సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవ తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః త్వం సుతస్య సుతస్య

అభ్యాం పరిజ్మానం పరిజ్మానం సుఖం పరిజ్మానమితి పరిజ్మానం సుఖం రథం సుఖమితి సుఖం రథమితి రథం తక్షన్ ధేనుం ధేనుం సబరదుఘాం సబరదుఘామితి సబహాదుఘాం యువా

పదం పదమితి పదం అపాన్నపాతం నపాతమవసే అవశేష వితారం సవితారముపా ఉపస్తుహి తుహీరిసుహి తస్య వ్రతాని వ్రతాన్యుష్మసి ఉష్మసీత్యుష్మసి విభక్తారం హవామహే విభక్తారమితి విభక్తారం హవామహే వసో వసోశ్చిత్రస్య చిత్రస్య రాధసః రాధస ఇతి రాధసః సవితారం నృచక్షసం నృచక్షసమితి నృచక్షసం సఖాయ ఆని ఆని నిషీదత చీదత సవిత సవిత స్తోమ్యాః స్తోమ్యోను నునాః న ఇతి నః దాత రాధాంసి రాధాంసి శుంభతి శుంభతీతి శుంభతి అగ్నే పత్నీః పత్నీరిహ ఇహావః ఆవః వః దేవానాం దేవానాముషతీః ఉషతీరుపా ఉపేత్యుపా త్వష్టారం సోమపీతయే సోమపీతయ ఇతి సోమపీతయే ఆగ్నాః గ్నా అగ్నే అగ్న ఇహ ఇహావసే అవసే హోత్రాం హోత్రాం యవిష్ఠ యవిష్ఠ భారతీం భారతీమితి భారతీం వరూత్రీం ధిషణాం ధిషణాం వహ వహేతి వహ అభినాః నో దేవీః దేవీరవస అవసామహః మహశ్శర్మణా శర్మణా నృపత్నీః నృపత్నీరితి నృపత్నీః అచ్ఛిన్నపత్రాస్య చంతాం అచ్ఛిన్నపత్రా ఇత్యచ్ఛిన్నపత్రాః సచంతామితి సచంతా ఇహేంద్రాణీం ఇంద్రాణీముప ఉపహ్వయే హయే వరుణానీం వరుణానీం స్వస్తయే స్వస్తయ ఇతి స్వస్తయే అగ్నాయీం సోమపీతయే సోమపీతయ ఇతి సోమపీతయే మహీద్యౌః ద్యౌః పృథివీ పృథివీ చ చనః న ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం మిమిషతాం మిమిక్షతామితి మిమిక్షతాం విప్రతాన్నాః నో భరీమభిః భరీమభిరితి భరీమభిః తయోరిత ఇద్ఘృతవత్ ఘృతవత్పయాః ఘృతవదితి ఘృతవత్ పయో విప్రాః విప్రారిహంతి రిహంతి ధీతిభిః ధీతిభిరితి ధీతిభిః గంధర్వస్య ధ్రువే ధ్రువే పదే పద ఇతి పదే స్యోనా పృథివీ పృథివీ భవా భవానృక్షరా అనృక్షరా నివేశనీ నివేశనీతి నివేశనీ యచ్ఛానః నశర్మ శర్మ సప్రథాః సప్రథ ఇతి సప్రథాః అతో దేవాః దేవా అవంతు అవంతు నః నోయతాః యతో విష్ణోః విష్ణుర్విచక్రమే విచక్రమ ఇతి విచక్రమే పృథివ్యాః సప్త సప్త ధామభిః ధామభిరితి ధామభిః ఇదం విష్ణోః విష్ణుర్వి విచక్రమే చక్రమే త్రేధా త్రేధాని నిదధే దధే పదం పదమితి పదం సమూఢమస్య సమూఢమితి సమ్మ ఊఢం అస్య పాంసురే పాంసుర ఇతి పాంసురే త్రీణి పదా పదావి విచక్రమే చక్రమే విష్ణోః విష్ణుర్గో